దగ్గులను పలంగుదుసి సోక దగ్గులను పలంగుదుసి సోక పసహరా లక మలంగుదుసి గులును పలంగుదుసి సోక్ పసహరా లక్క మలంగుదుసి దచా పురుషి అరమాను దచా పురుషి అరమాను సోక్ దడగి పవినో రంగుదుసి దచా పురుషి అరమను సోక్ దడగి పవినో రంగుదుసి సోక్ విఖుశాల్ దఖ్పల్ కిస్మత్ నా యా